మినిటాన్ని స్పాట్లైట్, 9:30 మినిటాన్ని రాష్ట్రీయ యువా పత్రిక యువాభారతి, రాత్రి 10:00 సంగీతస అఖిల భారతీయ కార్యక్రమం, రాత్రి 11:00 హిందీతున్ బాత్మ్యా, 11:05 మినిటాన్ని ఇంగ్రజీతున్ బాత్మ్యా. हे कार्यक्रम आकाशवाणीच्या दिल्ली केंद्रावरून प्रसारित करण्यात येतील आणि ते सहक्षेपित करू.